ప్రచర్కలు అతిపడి జగన్నాథ విరచిత శ్రీమద్ భగవత్ ప్రయోజనా కరిథిలి సుహాస్ మహంతి సంగీత పరిచాళనా కరిథిలి రాఖల్ చంద్ర మహంతి ఆకాశవాణి భవానీ పట్టణ బర్తమాన సమయ సకాల 6:45 ఆమర పరవర్తీ కార్యక్రమ సంబల్పురీ సంవాద రిలే కరి ప్రచార కరుచు ఆకాశవాణీ సంబల్పూర్ కేంద్రరు పరే పరే శుణివే సంస్కృతరే సంవాద రిలే కరి ప్రచార కరిబు ఆకాశవాణీ దిల్లీరు।